గగనసదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం అనిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సత్గు

0: కృపా వాటి గురించి ఏంటి? గురు కృపాహి కేవలం శిష్యకే ఆనందమంగళం, ఆనందమంగళం. సో గివ్ నైస్ భజన్ ఆఫ్ హోలీ గురుజీ, ఇస్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. దీప్ నారాయణ భగవాన్ కి జయ.
1: Shishadvesh Varmahadev ki che. Hindu Dham Samrat Satguru Swami Madhavanji Bhagwan ki che. Vishwaguru Mahamandaleshwar Swami Maheshwaranji Yogi Raj ki che.